ప్రకాశమను కమలు గాసన శుభ్రాశమను కాంతన పారు నానక్ తింజన్ సర్ని

సుల్రవన్ హై పరంపరమీ సమస్తులదీ జమీను జమా హై అమీ కులి మా హై అచలంగ ప్రకాశ హై అమితో సుభాస హై.